0: శ్వసినో ఇంద్రో వృధశవా శ్వసిన స్థారక్షో వరిష్ఠనేమి శ్వసినో బృహస్పతి దాతు ఓం ద్యో శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాప శాంతి రోహదయ శాంతి వనస్పతయ శాంతి విశ్వదేవ శాంతి బ్రహ్మ శాంతి శాంతి సామా శాంతి రేతి
1: ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. నౌ ఇస్ ఓపెనింగ్ సెరిమోనీ ఇస్ డన్. Salutation to the cosmic light, Lord of our hearts, omniscient and omnipresent, in the divine presence of the cosmic self. Very good evening, dear brothers and sisters. Welcome you all here in this beautiful venue, the park, the college, agriculture college in Vep, Hungary. Also, I would like to greet all the international bhaktas who is watching the webcast in different part of the world, Australia, New Zealand, Africa, America, Canada, South America. So we will have one beautiful bhajan. That means anandoham, anandoham, anandam, brahmanandam. Anandoham means I am blissful. I have the divine bliss within me.